0: सुनते हैं एक विज्ञप्ति सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड की ओर से। सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड बेलोम्ब और सैमौतें बिजुका के रहने वालों को सूचित करता है कि मंगलवार 11 अगस्त 2026 को सुबह 9 बजे से लेकर शाम 4 बजे तक बिजली की आपूर्ति में कटौती लाई जाएगी। सभी मरम्मत कार्यों के बाद बिना किसी पूर्व सूचना की बिजली की आपूर्ति फिर से जारी कर दी जाएगी। सीबी अपने ग्राहकों के प्रति क्षमा प्रार्थी है। तो ये थी एक विज्ञप्ति सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड की ओर से।
1: 819 kHz, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस।
2: శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. ముత్యాల స్వరాలు తెలుగు ప్రసారంలో మా వందనాలు స్వీకరించుకోండి. నేను అందుకుంటున్నాను మీరు కుశలంగానే ఉన్నారు. సమయం అయింది ఇక్కడ మన EM2 రేడియో ఛానల్ మీద 12:00 గంటసేపు కార్యక్రమం ప్రతి ఆదివారం 12 నుంచి 1 గంట వరకు ఇక్కడ రాజేంద్ర మీ సేవలో ఉంటాడు. అంటే అమూల్యమైన సమయాన్ని మాటల మీద వ్యర్థం చేయకుండా సరే వినండి శ్రోతలారా మనయాటి కార్యక్రమం యొక్క తొలి పాట.

శోదరా, ఈ సమయం మీరు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో హాయిగానే కూర్చుని కాలం గడుపు ఉంటున్నారంటే, అంటే మనైనాటి ప్రసారం కూడా మిశ్రమంగా మీరు వింటున్నారంటే అనేక అనేక థ్యాంక్స్ మీకు చెప్పాలి. చాలామంది ఈ సమయం ఈ ఆదివారపు రోజున డ్రైవ్ చేస్తున్నారు, అంటే మీ కారులో మీ బండిలో ప్రసారం కూడా వింటున్నారు. అనేక ధన్యవాదాలు. అంటే అనుకుంటున్నాను ఈరోజు కూడా ప్రతి ఆదివారంలానే ఎన్నుకున్న పాటలు మీరు విని బాగా మెచ్చుకుంటారు.

ప్రియమైన శ్రోతలరా, బ్రహ్మాండకరంగానే నిన్నటి నుంచి మనం ఆగస్టు నెల యొక్క కొత్త నెలలో శుభాడుగులు వేసి ఉన్నాం. అంటే నిన్న మొన్ననే బ్రహ్మాండకరమైన శ్రావణ మాసం కూడా మొదలైంది. అనుకుంటున్నాను ఈ శ్రావణ మాసంతో జటగా వచ్చిన ఆగస్టు నెల మీరు ఇదే నెల యొక్క ముగింపు వరకు బ్రహ్మాండకరమైన కాలం గడపాలి.

రోజులు మారుతాయి, తారీఖులు మారుతాయి, సంవత్సరాలు మారుతూనే ఉంటాయి. కానీ అదే చిరునవ్వుతోనే, అదే ఆనందంతోనే, అదే ఉత్సాహంతోనే మనం ప్రతిసారి అది గంట సేపైనా సరే, అది 20 నిమిషాలైన ప్రసారం అయినా సరే, ప్రతి ప్రసారంలోనే అది ఆనందంతోనే మీ సేవలోకి చేరి ఉంటాను. అంటే తెలుగు ప్రసారం మీకు అంకితమిస్తూ చక్కనైనవి, ఇంపైన స్వరాలతో కూడిన పాటలు మీకు అంకితం ఇస్తూనే ఉంటాం.

సరే శ్రోతలరా, మనైనాటి ముత్యాల స్వరాలు తెలుగు కార్యక్రమం కొన్ని నిమిషాలు పూర్తి అవుతుంది. మొత్తం ఈ కార్యక్రమంలో మాతో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. గంటసేపు కార్యక్రమంలో అంటే 1 గంట అవుతుంది కావస్తున్నది. అంటే మీకు శుభ ఆదివారం, నమస్కారం.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక శ్రోతలకు మహృదయపూర్వక నమస్కారం స్వాగతం రాత్రి వేళ సరిగ్గా 7:30 అయింది స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు ప్రతి రాత్రి వేళ లాగా ఈ రాత్రి వేళ కూడా ప్రసారం చేస్తున్నాం మన కార్యక్రమం పదండి శ్రోతలరా సమయం వ్యర్థం చేయకుండా మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం

జీవితంలో సుఖదుఖాలు వస్తూ ఉన్నే ఉంటున్నాయి. సుఖదుఖాలు సమానంగా స్వీకరిస్తే మన జీవితం అద్భుతంగా నడుస్తుంది. అలాగే మధురమైన సినీ పాటలు మీకోసం, మీ ఆనందం కోసం మీ దుఃఖాలని సుఖాలలో మార్చుకోవటం మన కార్యక్రమంలో ప్రసారమవుతున్నది. మంచి సినీ పాటలు మీకోసం.

స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం రాత్రి వేళ ప్రసారం చేస్తూ ఉంటుందాం 20 నిమిషాలకు ప్రతి రాత్రి వేళల్లాగా. ఈ రాత్రి వేళ కూడా కొనసాగిస్తూ మన కార్యక్రమం మంచి మంచి సినీ పాటలతో.

ఈ 20 నిమిషాలకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకుని వచ్చాను మధురమైన సినీ పాటలు. ఈ రాత్రి వేళ మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ వందనా మీ దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.